ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో భారత ఔషధ రంగం వేగంగా పురోగమిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. 2014 మే 26న మోదీ తొలిసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1952 మే 13న దేశ తొలి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1964 మే 27 వరకు సేవలందించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును ప్రధానమంత్రి మోదీ అధిగమించారు. ప్రధానమంత్రిగా పండిట్ నెహ్రూ పదవీకాలం 4398 రోజులు కాగా, 2014 మే 26 నుండి నేటి వరకు ప్రధానమంత్రి మోదీ నిరంతర పదవీకాలం 4399 రోజులకు చేరింది. దీంతో భారతదేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా మోదీ నిలిచారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, అలాగే దేశంలో అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఉత్సవాలు జరుపుకోవడం

0: ప్రారంభించడానికి ఈరోజు న్యూఢిల్లీలో ఎన్డీఏ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి మోదీతో పాటు బీజేపీ అగ్రనాయకత్వం, కూటమిలోని అన్ని భాగస్వామ్య పక్షాల నాయకులు హాజరవుతారు. కూటమిలోని భాగస్వామ్య పార్టీల నేతలతో పాటు ఎన్డీఏ పాలిత ప్రాంతాలైన 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. వివిధ జాతీయ అభివృద్ది కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమీక్షతో పాటు 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా మార్చాలనే ప్రభుత్వ దార్శనికతపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. డాక్టర్ జయశంకర్ బల్గేరియా పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రితో చర్చలు జరుపుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. తరువాత ఫిన్లాండ్ పర్యటనలో భాగంగా అక్కడ జరిగే 14వ కుల్తారంత టాక్స్ సదస్సులో డాక్టర్ జయశంకర్ పాల్గొంటారు. ఈ ఏడాది ఈ సదస్సును పరివర్తనలో ప్రపంచ, ప్రాంతీయ, స్థానిక దృక్పథాలు అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ పర్యటనలో మంత్రి ఫిన్లాండ్ విదేశాంగ మంత్రితో కూడా సమావేశాలు నిర్వహిస్తారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ప్రస్తుతం విమానాశ్రయాలు, ఓడరేవుల్లో ఉన్న అధునాతన డిజిటల్ వ్యవస్థల తరహాలోనే మన ల్యాండ్ పోర్టులను కూడా తీసుకురావడానికి ఇది సహాయపడుతుంది. ఈ ప్లాట్ఫారం ద్వారా అన్ని ల్యాండ్ పోర్టుల కార్యకలాపాలను ఒకే వ్యవస్థ కిందకి తీసుకొస్తారు. దీనివల్ల లాజిస్టిక్స్, నియంత్రణ సమాచారాన్ని సురక్షితంగా రియల్ టైంలో పంచుకోవడానికి వీలవుతుంది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ పారదర్శకత, సమర్థత, సాంకేతిక సంస్కరణలపై ప్రభుత్వం పెట్టిన శ్రద్ద వల్ల భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగిందని చెప్పారు.
1: हमारी स्मार्ट बॉर्डर की संकल्पना में लैंड पोर्ट अथॉरिटी का बहुत बड़ा योगदान आने वाले. ये जो लैंड पोर्ट मैनेजमेंट सिस्टम और स्मार्ट बॉर्डर की संकल्पना, ये दो मिलकर एक प्रकार से अभेद और सुरक्षित बॉर्डर का निर्माण करेंगे, इसमें मेरे मन में कम से कम कोई शंका नहीं.
0: आकाशवाणी वार्ता వింటున్నారు. ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన అందుబాటు ధరల్లో ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో భారత ఔషధ రంగం వేగంగా పురోగమిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఔషధ రంగంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో మాట్లాడుతూ మంత్రి నాణ్యత, విశ్వసనీయతతో కూడిన ఔషధాలను ఈ రంగం అందిస్తోందన్నారు. భారతీయ పరిశ్రమలకున్న నాణ్యత ప్రమాణాలు, ఉత్పాదకత సామర్థ్యాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో మన మందులకు విస్తృత ఆదరణ లభిస్తోందన్నారు. పరిశోధనలు, ఆవిష్కరణలు, అధునాతన సాంకేతికతలు, విలువైన ఉత్పత్తులపై ఈ రంగం చూపిస్తున్న శ్రద్దను మంత్రి వివరించారు. భారత్లో పెట్టుబడులు పెట్టడానికి, ఉత్పత్తులను తయారు చేయడానికి భాగస్వామ్యం వహించడానికి అంతర్జాతీయ కంపెనీలను ఆయన ఆహ్వానించారు. ఒక ఆవిష్కర్తగా, తయారీదారుగా తక్కువ ధరల్లో మందులను సరఫరా చేసే నమ్మకమైన దేశంగా, అధునాతన ఆరోగ్య సంరక్షణ సాంకేతికతల్లో భాగస్వామిగా ప్రపంచానికి సేవ చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో సుమారు $14 బిలియన్గా ఉన్న భారత ఫార్మా ఎగుమతులు 2025-26 నాటికి దాదాపు $31 బిలియన్లకు పెరిగాయని, మన దేశ మందులు 200 కంటే ఎక్కువ దేశాల్లోని రోగులకు అందుతున్నాయని గోయల్ తెలియజేశారు. జాతీయ మానవ హక్కుల సంఘం ఎన్హెచ్ఆర్సీ నిన్న న్యూఢిల్లీలో డిజిటల్ అరెస్ట్ స్కామ్ల నుండి మానవ హక్కుల పరిరక్షణ అనే అంశంపై బహిరంగ చర్చ నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ సైబర్ మోసాల వల్ల పెరుగుతున్న ముప్పు పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పౌరుల హక్కులు, గౌరవం, భద్రతపై ఇవి తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అన్నారు. గడిచిన 6 ఏళ్లలో సైబర్ మోసాల వల్ల భారతీయులు 52,900 కోట్ల రూపాయలకు పైగా నష్టపోయారని, ఇందులో దాదాపు 8% నష్టాలు డిజిటల్ అరెస్ట్ స్కామ్ల వల్లే జరిగాయని జస్టిస్ రామసుబ్రహ్మణ్యన్ తెలిపారు. ఇటువంటి నేరాలను నిరోధించడానికి, బాధితులకు నష్టపరిహారం రికవరీ చేసే విధానాలను మెరుగుపరచడానికి, ఆచరణాత్మక

0: చర్యలు అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ పరీక్ష ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా నిన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షను ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా నిర్వహించడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి పూర్తి మద్దతుంటుందని జేపీ నడ్డా హామీ ఇచ్చినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో బీహార్, కేరళ, మాహే, కొంకణ్, గోవా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సిక్కిం, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఒడిశాలో రాబోయే 2 రోజుల్లో ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ వైపు సజావుగా మారడానికి వీలుగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 95,592 కోట్ల రూపాయల తాత్కాలిక బడ్జెట్ కేటాయింపును ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నూతన చట్టం 1 జూలై నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. న్యూఢిల్లీలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది శాఖ మంత్రులతో నిర్వహించిన వర్చువల్ సమావేశానంతరం కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయం వెల్లడించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో భారత ఔషధ రంగం వేగంగా పురోగమిస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని
1: ఆకాశవాణి. செய்திகள் வாசிப்பவர் மிருதுளா. தலைப்புச் செய்திகள். இந்தியாவின் பிரதமராக திரு நரேந்திர மோடி நீண்டகாலம் பதவி வகித்து வருவதற்கு உலக நாடுகளின் தலைவர்கள் வாழ்த்து தெரிவித்துள்ளனர். மத்திய அரசின் 12 ஆண்டு சாதனை திட்டங்களை நாடு முழுவதும் கொண்டு செல்ல நடவடிக்கை எடுக்கப்படும் என்று பிஜேபி தலைவர் திரு நிதின் நபிக் கூறியுள்ளார். வெளியுறவுத்துறை அமைச்சர் டாக்டர் ஜெய்சங்கர் 2 நாள் பயணமாக பல்கேரியா மற்றும் பின்லாந்து நாடுகளுக்கு இன்று புறப்பட்டு செல்கிறார். ராஜஸ்தான் மாநிலம் ஜெய்ப்பூர் அருகே அனுமதியின்றி செயல்பட்ட பட்டாசு கிடங்கில் நேரிட்ட வெடிவிபத்தில் 7 பேர் உயிரிழந்தனர். ஹெலிகாப்டரை சுட்டு வீழ்த்தி ஈரான் நடத்திய தாக்குதலுக்கு அமெரிக்க ராணுவம் பதிலடி தாக்குதல் நடத்தியுள்ளது. இனி விரிவான செய்திகள். இந்தியாவின் பிரதமராக திரு நரேந்திர மோடி நீண்டகாலம் பதவி வகித்து வருவதற்கு உலக நாடுகளின் தலைவர்கள் வாழ்த்து தெரிவித்துள்ளனர். இந்தியாவின் பிரதமராக அதிக நாட்கள் பதவி வகித்தவர் என்ற சாதனையை பிரதமர் திரு நரேந்திர மோடி படைத்துள்ளார். கடந்த 2014ஆம் ஆண்டு மே மாதம் 26ஆம் தேதி முதல் முறையாக திரு நரேந்திர மோடி பிரதமராக பதவியேற்றார். இந்திய வரலாற்றில் தேர்ந்தெடுக்கப்பட்ட பிரதமராக அவர் 4,399 நாட்களாக பதவியில் நீடிக்கிறார். மறைந்த பிரதமர் பண்டிட் ஜவஹர்லால் நேரு கடந்த 1952ஆம் ஆண்டு மே மாதம் 13ஆம் தேதி முதல் 1964ஆம் ஆண்டு மே மாதம் 27ஆம் தேதி வரை பிரதமராக பதவி வகித்தார். அவர் 4,398 நாட்கள் பிரதமர் பதவியில் இருந்தார். தற்போது பிரதமர் திரு நரேந்திர மோடி நேருவின் சாதனையை முறியடித்துள்ளார். மத்திய அரசு 12 ஆண்டுகளை நிறைவு செய்திருப்பது மற்றும் திரு நரேந்திர மோடி அதிக நாட்கள் பிரதமராக பதவியில் தொடர்வதை பாராட்டும் வகையில் தேசிய ஜனநாயக கூட்டணி கட்சிகளின் தலைவர்கள் கூட்டம் புதுதில்லியில் இன்று நடைபெறுகிறது. இந்த கூட்டத்தில் பிரதமர் திரு நரேந்திர மோடி மற்றும் அனைத்து கூட்டணி கட்சிகளின் தலைவர்களும் கலந்து கொள்வார்கள் என்று எதிர்பார்க்கப்படுகிறது. இதனிடையே பிரதமர் திரு நரேந்திர மோடியின் சாதனைக்காக அவருக்கு உலக நாடுகளின்

శుభోదయం శ్రోతలకు నమస్కారం. మలిపుదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో కాశీయాత్ర శ్రీ ఏనుగు కిషోర్ బాబు గారి కథ మరియు పాటలు ప్రసారమవుతాయి. కార్యక్రమంలో ముందుగా

శారీరక ఆసనాలు, శ్వాస నియంత్రణ మరియు ధ్యానం వీటన్నిటినీ ఏకం చేసే ఓ సంపూర్ణ సాధనే యోగా. యోగా ద్వారా ఒత్తిడి నుండి ఉపశమనం, మానసిక స్థితి మెరుగుదల, మెరుగైన నిద్ర, దృష్టి మరియు ఏకాగ్రత మెరుగుపరచడం ఇవే కాక జీవన సమతుల్యతని బలపరిచి బహుళ విధాన వ్యాయామంగా మన శారీరక బరువును కూడా నియంత్రిస్తూ ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరి యోగాభ్యాసం ఈ శీర్షికన ఈరోజు మనం త్రికోణాసనంపై కొన్ని వివరాలు తెలుసుకుందామా? ఈ ఆసనాన్ని మూడు అంచెలలో సాధన చేయాలి. ఈ ఉన్నత స్థాయి యోగాసనం వెన్నెముకను పొడిగించి ఛాతి మరియు భుజాలు విశాలంగా ఉండేలా ప్రోత్సహిస్తుంది. హ్యామ్స్ట్రింగ్స్ మరియు తొడల లోపలి కండరాలకు తీవ్రమైన సాగుదల స్ట్రెచ్ను అందిస్తుంది. ఈ ఆసనం ద్వారా మెరుగైన ఏకాగ్రత మరియు సమతుల్యత లభిస్తుంది. ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి ఇది ఎంతో ఉపయోగపడే ఆసనం. ఆరోగ్యకరమైన పునరుత్పత్తి వ్యవస్థను, రీప్రొడక్టివ్ సిస్టమ్ను ప్రోత్సహించడానికి పెల్విక్ ఫ్లోర్ మరియు దిగువ కండరాలను బలోపేతం చేస్తుంది ఈ ఆసనం. మరింకెందుకు ఆలస్యం? కానీ నిపుణుల పర్యవేక్షణ తప్పనిసరిగా పాటించాలి సుమా. యోగా సాధన చేస్తూ ఆరోగ్యంగా ఆనందంగా ఉందామా మరి?

0: కార్యక్రమంలో ఇప్పుడు ఏనుగు కిషోర్ బాబు గారి కథ కాశీ యాత్ర విందామా.
1: అదే శివాలయం, అదే కొలను, అదే చోటు, ఏళ్లుగా కూర్చుంటున్న చోటు. కొలనులోకి చూస్తూ కూర్చున్నాను. ప్రతి సోమవారం రోజున ఇక్కడికి రావడం, ఇలా కూర్చోవడం, గతాన్ని గుర్తు చేసుకోవడం అలవాటుగా మారిపోయింది నాకు. ఇలా కూర్చున్నప్పుడే తెల్ల పరికిణి, ఎర్ర ఓణి, విరిసిన జుట్టు, ఆ జుట్టులో తెల్లని మల్లెపూలు, కాలి గజ్జెల చప్పుళ్లతో చెంగు చెంగునా వస్తున్న ఆమెనే చూస్తున్నట్లుగా ఉంటుంది నాకు. ఆమె వచ్చి ఆ కొలనులోని నీళ్లు తలపై చల్లుకొని మెట్లపైకి ఎక్కేటప్పుడు ఎదురుగా నన్ను చూస్తూ సిగ్గుతో ముఖం దాచుకుంటూ పరుగు పరుగున గుడిలోకి వెళ్లి స్తంభం చాటు నుంచి దొంగచూపులు చూస్తూ ఉంటుంది తను. అలా మొదలైన ప్రేమ కొలను కంటే లోతుగా మారిపోయింది, పెళ్లి వరకు వచ్చింది. అప్పుడు జరిగిందే ఇప్పటికీ తెలియని సమస్యగా ఉంది నాకు. అప్పుడు తాను తప్పు చేసిందా, నేను తప్పు చేశానా, ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నాను. రఘు వీడియో కాల్లో మాట్లాడుతుంటే రమ్య కాన్ఫరెన్స్లో వచ్చింది, పిల్లలు మాట్లాడారు అందుకే ఆలస్యమైందిరా అంటూ వచ్చి ప్రక్కన కూర్చున్నాడు రామమూర్తి. రామమూర్తి నా స్నేహితుడు మరియు హితుడు. రఘును చూసి 2-3 ఏళ్ళో అయిందనుకుంటా అన్నాను నేను. అవునరా, 2.5 ఏళ్ళయింది. ఈ డిసెంబర్ హాలిడేస్ సీజన్కు రమ్మంటున్నాను. వాడేమో పిల్లలు యూరోప్ టూర్ పోదామని అల్లరి చేస్తున్నారు డాడీ అంటున్నాడు నీరసంగా అన్నాడు రామమూర్తి. రఘుని రమ్యని విదేశాలలో నుంచి పిల్లలతో పాటు 1 వారం రోజుల ట్రిప్పు వేసుకుని రమ్మని చెప్పు. ఇల్లు కళకళలాడుతుంది, మనవలు మనవరాండ్రలతో సంతోషంగా ఉండిపోవచ్చు. రఘుకు చెప్పు, లేదంటే నేనే ఫోన్లో చెప్తా అన్నాను రామమూర్తి వంక చూస్తూ. అంతా మన పిచ్చిగాని కృష్ణమూర్తి, ఒక సామెత గుర్తుకొస్తుంది, అడ్డాలనాడు బిడ్డలు గాని గడ్డాలనాడు బిడ్డలు కాదు అని అన్నారు. కన్నాము, పెంచాము, పెద్ద చేశాము, రెక్కలొచ్చినయి, ఎగిరిపోయారు అంతే. రామమూర్తి గొంతులో జీరగా నైరాశ్యం ధ్వనించింది. ప్రయోజకులను సాధకులను తయారు చేయగలిగామన్న తృప్తి తక్కువేమి కాదు కదరా. ఇప్పుడు ప్రపంచం మారిపోయింది, పోటీ ప్రపంచం. అందులో నెగ్గుకు రావడం అంత సులువు కాదు. మన పిల్లలు తమ తమ వృత్తి వ్యాపకాలలో రాణిస్తున్నారంటే మన పెంపకం సరైనదే కదా, దాని అర్థం అదే కదా. నిన్ను చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉందిరా అన్నాను మిత్రునికి ధైర్యం కలిగించాలని. కొద్దిసేపు మౌనం. గుడిలో నుంచి మంత్రాల ఉచ్చారణ, అప్పుడప్పుడు మ్రోగుతున్న గుడి గంటలు, రోడ్డు మీద వెళుతున్న వాహనాల శబ్దాలు కలగలిసి ఒకదానితో మరొకటి పోటీ పడుతూ వినిపిస్తున్న వింత శబ్దాలు. కొద్దిసేపటి మౌనం తర్వాత రామమూర్తి అన్నాడు, మనం కాశీకి వెళ్ళొద్దామా, అక్కడ విశ్వేశ్వరుని గుడి పరిసరాలను పునర్నిర్మించారంట, కొత్త కళతో వెలిగిపోతుందంట. పక్క వీధిలోని శంకర మంచి వెళ్ళొచ్చారంట, తెగ పొగుడేస్తున్నాడు కాశీని. ప్రయాణంలో ప్రయాణంగా త్రివేణి సంగంలో మునకేసి అయోధ్య బాలరాముణ్ణి దర్శనం చేసుకుని వద్దాం. దసరాకు వెళితే అయోధ్యలో దీపకాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతుందంట, ప్లాన్ చేద్దామా. రఘుకు చెప్తే, సరే డాడీ, మీరు డేట్లు చెప్తే టూర్ ప్రోగ్రామ్ టూర్ ఏజెన్సీని ఫిక్స్ చేస్తాను అన్నాడు రా చెప్పాడు రామమూర్తి. అక్కడా ఉంది

శివుడే ఇక్కడా ఉంది శివుడే, శివుణ్ణి చూడడానికి అంత దూరం వెళ్ళాలంటావా అన్నాను నేను. అవునరా, అక్కడ ఉన్నది శివుడే, ఇక్కడ ఉన్నది శివుడే, మన మనసుల్లో ఉన్నది శివుడే. ఎవరు పిలిచినా పలికేది ఆ శివుడే, ఏది కోరినా కాదనకుండా ఇచ్చేది ఆ శివుడే, భక్త వరదాయని ఆ భోళాశంకరుడే. గుడివైపు చూస్తూ అన్నాడు రామూర్తి. భోళాశంకరుడు అన్న మాట ఒక బాణమై వచ్చి నా గుండెలో గుచ్చుకున్నట్లయింది. విలవిల్లాడిపోయాను. ఊపిరి సలపడం లేదు. ఒళ్ళంతా చెమటలు క్రమ్మేయసాగాయి. ఏమైందిరా కృష్ణ, ఏంటి అలా అయిపోతున్నావు, ఆర్ యూ ఓకే? కంగారుగా నన్ను కుదుపుతూ అడిగాడు రామూర్తి. ఏమీ కాలేదు అన్నట్లు సైగ చేసి బలంగా గాలి పీల్చుకొని కళ్ళు మూసుకున్నాను. నా భుజాలను గట్టిగా పట్టుకొని నన్ను పరిశీలనగా చూస్తూ నా పరిస్థితిని అంచనా వేస్తున్నాడు రామూర్తి. కొన్ని నిమిషాలు దొర్లిపోయాయి. నేను కుదుటపడడం గమనించిన రామూర్తి నన్ను వదిలి నా పక్కనే కూర్చున్నాడు. కొద్దిసేపు మౌనం తర్వాత అడిగాను, నా ప్రేమ కథ గురించి నువ్వెప్పుడూ అడగలేదు కదరా? అడిగేదేముంది, వందల సార్లు చెప్పావు కదా, తెల్ల పరికిణి, ఎర్ర ఓణి, విరబోసుకున్న నల్లటి జుట్టు, తెల్లని మల్లెపూలు, కాళ్ళ గజ్జల సవడులు, ఆ మధ్యన చెంగు చెంగున వచ్చి ఆ కొలనులోని నీళ్లు తలపై చల్లుకుంటుంది, ఆమె నీ కలల కన్యక అన్నాడు రామూర్తి నా కళ్ళల్లోకి చూస్తూ. అవును, కానీ ఆ తర్వాత ఏమైందని నువ్వెప్పుడూ అడగనూ లేదు, నేను చెప్పనూ లేదు. నువ్వొక్కసారైనా ఎందుకు అడగలేదురా అడిగాను రామూర్తిని చూస్తూ. నిజమే, నేను నీ మిత్రుణ్ణి, అదిలోనూ జిగిణీ దోస్తుని. చెప్పతగినదైతే నువ్వే చెప్పేవాడివి, చెప్పని దానిని నేనెలా అడిగేది? మిత్రుణ్ణి అతని రహస్యాలు చెప్పమని అడగడం భావ్యం కాదు కదా, అందుకే ఎప్పుడూ ఆ తర్వాత ఏమైందని అడగలేదురా అన్నాడు రామమూర్తి. అయితే ఇప్పుడు చెప్తాను, వింటావా అడిగాను. చెప్పు, నీ నమ్మకానికి నేను పాత్రుడినే అనుకుంటున్నాను అన్నాడు రామూర్తి. తెల్ల పరికిణి, ఎర్ర ఓణి, విరిసిన జుట్టు, ఆ జుట్టులో తెల్లని మల్లెపూలు, కాలిగజ్జల చప్పుళ్లతో చెంగు చెంగున వస్తున్న ఆమెనే చూస్తున్నట్లుగా ఉంటుంది నాకు. ఆమె వచ్చి ఆ కొలంలోని నీళ్లు తలపై చల్లుకొని మెట్లపైకి ఎక్కేటప్పుడు ఎదురుగా నన్ను చూస్తూ సిగ్గుతో ముఖం దాచుకుంటూ పరుగు పరుగున గుడిలోకి వెళ్ళి స్తంభం చాటు నుంచి దొంగచూపులు చూస్తూ ఉంటుంది తను. అలా మొదలైన మా ప్రేమ పెళ్లి వరకు వచ్చింది. ఇప్పుడు నువ్వు అన్నావు చూశావు, భోళాశంకరుడు అని. ఆ మాటతోనే నా జీవితం తలక్రిందులైంది. అంతా మారిపోయింది. ఆగిపోయాను. శ్రద్ధగా నన్నే గమనిస్తూ వింటున్నాడు రామూర్తి. నేను చెప్పసాగాను, మాది ఉమ్మడి కుటుంబం, అందరము కలిసి ఉండేవాళ్ళం. ఇదిగో ఈ శివుని ముందే ఆమె తండ్రి నన్ను కలిసి అభ్యర్థించాడు. నువ్వు సాక్షాత్తు ఆ శంకరుడివే బాబు. అమృతం అంటే ముక్కోటి దేవతలు పోటీ పడతారు, గరళం మాత్రం శివుడే మింగాలి. నువ్వు శివభక్తుడవు, నీకు తప్పదు బాబు. ఊరు సగం పైననే జనం మీ ఒక్క ఉమ్మడి కుటుంబంలోనే ఉంటుంది, మూడు వంతుల పైననే మీకు వాళ్ళు ఉన్నారు. మాకు అంటావా, అది మూడిళ్ళు మాత్రమే, అది కూడా మీ పెద్దల పెద్ద మనస్సుతో ఈ ఊరుని, ఈ శివుని కొలిచే పుణ్యం పొందిన వాళ్ళం. ఎలా చూసినా మీరే మమ్మలను కనుకరించాల్సి ఉంటుంది. శివుడివైన నిన్నే వేడుకుంటున్నాను. నువ్వే ఆ బోళాశంకరుడివి బాబు. గరళం లాంటి విషం నువ్వే తాగాలి. ఈ ఊరు, ఈ శివాలయం, ఈ ఆచారాలు నువ్వే కాపాడాలి. నువ్వు భోళాశంకరుడివి. నువ్వే మా అమ్మాయిపై పెట్టుకున్న ప్రేమను త్యాగం చేయాలి, మమ్మల్ని వదిలివేయాలని ప్రార్థిస్తున్నాను. ఈ ఊరు వదిలి మీకు ఎవ్వరికీ కనపడనంత దూరం పోతాం. మీ కుటుంబ గౌరవం, మా కుటుంబ ప్రాణం కాపాడడానికి ఈ పెను ఆపత్తు నుంచి బోళాశంకరుడి అయిన నువ్వే కాపాడాలి బాబు అంటూ నా కాళ్లకు నమస్కరించబోయాడు. అడ్డుకొని ఆమె వంక చూశాను. స్తంభం చాటు నుంచి తలదించుకొని నిలుచుండిపోయింది. ఆమె కళ్ళ నుంచి కన్నీటి చుక్కలు రాలుతున్న దృశ్యం కనిపించసాగింది. చివరకు నేను బోళాశంకరుడినే అయ్యాను. అలా ముగిసిపోయింది మా ప్రేమ కథ చెబుతూ విశ్రాంతి కోసం ఆగాను. కొద్దిసేపు మౌనం పరుచుకుంది. తల వంచుకుంటున్న రామమూర్తి నా వంక దీర్ఘంగా చూస్తూ, నీవు శివభక్తుడివే మాత్రమే కాక శివునియే అయిపోయావనుకుంటాను అన్నాడు. వాడి మాటల్లో జీరా, కళ్ళల్లో నీటి జాడ. మరికొంతసేపు మౌనం. ఉన్నట్టుండి దూరంగా చూస్తూ అడిగాడు రామమూర్తి. తెల్ల పరికిణి, ఎర్రని ఓణి,
విరిసిన జుట్టు.

0: ఆ జుట్టులో తెల్లని మల్లెపూలు కొలనులోనికి దిగుతూ ఇదే కదరా నీ మరుపురాని కళ అన్నాడు. అవునరా అన్నాను. అటు చూడరా కోనేటి వైపు అన్నాడు. ఆశ్చర్యంగా కోనేటి వైపు చూశాను. నమ్మలేని దృశ్యం. నడిచొచ్చిన కళ. ఆ ఆమెరా ఉద్వేగంతో ఆమెరా అంటూ గభాలన లేచి వేగంగా అటుకేసి పరుగులాంటి అడుగులు వేయసాగాను. ఆమెనే చూస్తూ ఆనాటి యువకుని వలె కోనేటి మెట్ల దగ్గరకు చేరే లోపున అడుగులు తడబడ్డాయి. తూలి పడబోతున్న నన్ను అప్పుడే కొలనులోని నీటిని తన తలపై చల్లుకుని వస్తున్న ఆమె చూసింది. పరుగున వచ్చి నన్ను నిలిపే ప్రయత్నం చేసింది. కానీ తనకు వీలు కాలేదు. ఆమె కూలబడిపోయింది. నేను ఒరిగిపోయాను. ఆమె ఒడిలో నా తల. ఆమెనే చూస్తున్నాను. ఇది కలయా నిజమా తెలియక అయోమయంలో ఉన్నాను. మీకు ఏమీ కాలేదు, దెబ్బలేమీ తగలలేదు, మీరేలా జరిగి కూర్చోండి తాతగారు అంటూ నన్ను పక్కకు జరిపి కూర్చోబెట్టింది. అంతలో ఆమె వాళ్ళు వచ్చారు. ఈ తాతగారు తూలి పడిపోతుంటే పట్టుకున్నాను, దెబ్బలేమీ తగలలేదు అంటూ తను పైకి లేచి బట్టలు దుడుపుకుంటున్నది. అంతలో రామూర్తి దగ్గరికి వచ్చాడు. ఏమిట్రా ఇది అన్నట్లు రామూర్తి వంక చూశాను. విధిరా అంటూ నా పక్కనే కూర్చున్నాడు రామూర్తి. ఆ అమ్మాయి బంధువుల వంక చూస్తూ చాలా థ్యాంక్స్ అండి అన్నాడు రామూర్తి. అంతలో అక్కడికి ఒక ముసలమ్మ వచ్చింది. ఆమెను చూస్తూ ఈ తాతగారు తూలి పడిపోబోతుంటే పట్టుకున్నాను పెదనానమ్మ, దెబ్బలు ఏమీ తగలలేదులే అంది ఆ అమ్మాయి. ఆ వచ్చిన ఆమె వంక పరీక్షగా చూశాను. నుదుటిపైన చర్మపు ముడతలు, కళ్ళ కింద తిత్తుల్లాంటి చర్మము, వడలిపోయిన పెదాలు, పలుచనైన తెల్లటి జుత్తు, ఇవేమీ నన్ను మోసగించలేకపోయాయి. ఆమెనే ఆ అలనాటి నా ప్రేమ కుసుమం, నేటి నా కళల రాణి. ఎంతకాలానికి మళ్ళీ దర్శనం. నన్ను పరీక్షగా చూసిన ఆమె నువ్వు నువ్వు కదూ తడబడుతూ అడిగింది. నువ్వు కృష్ణమూర్తివి కదూ అని. ఆ గొంతులో జేరపోయిన ధ్వని ఇంకా నన్ను మర్చిపోలేదులే అనిపించింది. ఒక్క క్షణం ఆలోచించి నా పేరు రామమూర్తి అబద్ధం చెప్పేశాను. పోలికలు అలా ఉంటే అలా అనుకున్నాను, మీ బంధువే అయి ఉంటాడు అన్నది ఆమె. అవును అతను మా కజినే, కానీ అతను చనిపోయి చాలా కాలమైంది అన్నాను నేను ఆమెను చూస్తూ. శివశివ అంటూ చెవులు మూసుకుంటూ అటువైపుకు తిరిగి నేను ప్రతిరోజు గత 50 ఏళ్లుగా మృత్యుంజయ స్తోత్రం జపిస్తూ స్వామి నిన్ను పూజిస్తున్నానే అని గుడివైపు తిరిగి చూసింది. ఏమిట్రా ఈ పైత్యం, కోప్పడ్డాడు రామూర్తి నాపై. నిజం చెప్పేరా అన్నాడు. ఒక్క క్షణం ఆలోచించుకున్న ఆమె నా వైపు తిరిగింది. నా దగ్గరగా వచ్చి నా ముఖాన్ని పరీక్షగా చూసింది. నా కళ్ళలోకి సూటిగా చూస్తూ అంది, నువ్వు రాముడివే. తన హృదయ రాణి కోసం చెట్లల్లో, పుట్టలలో, వాగులలో, కొండలలో, సముద్రాలను దాటి వెతికేవాడు రాముడు కాక ఇంకెవరు. కానీ ఒక్క విషయం, రాముడు ఎప్పుడూ అబద్ధం చెప్పడు. నువ్వు రామమూర్తివైతే నిజమే చెప్తావు, నిజం చెప్పు. నా కృష్ణమూర్తివి నువ్వే కదూ అంటూ తన ముఖాన్ని నా ముఖానికి దగ్గరగా తెచ్చి అడుగుతూ నా కళ్ళలోకి చూస్తూ ఉంది ఆమె. నా కళ్ళు నిజాలని దాచలేక ధారలుగా కురవడం నేను ఆపలేకపోయాను. ఆమె కళ్ళల్లో ఆనందం. ముఖమంతా పరుచుకొని ఆమె చేతులు విచ్చుకొని ఆమె అరచేతులు నా చంపల్ని గట్టిగా పట్టుకొని తన కళ్ళలో నీరు జారుతుండగా అంది, గత 50 ఏళ్లుగా ప్రతిరోజు నేను చేస్తున్న పూజల్ని మన్నించకుండా ఉంటాడా ఆ బోళాశంకరుడు. అలా సంతోషంలో మునిగిపోయిన ఆమె తల మెల్లగా నా ఒడిలో ఒరిగిపోయింది. అలా ఆకాశంలోకి చూస్తున్న ఆమె చూపులతో నా చూపులు కలిసి సాగిపోయాయి.
1: ఇంతవరకు శ్రీ ఏనుగు కిషోర్ బాబు గారి కాశీయాత్ర కథ విన్నాం కదా.

దేశ ప్రజల సంక్షేమ సమగ్ర అభివృద్ధి కోసం మన భారత ప్రభుత్వం ఎన్నో పథకాలను చేపట్టింది. అందులో భాగంగా ఈరోజు మనం డిజీ యాత్ర ఈ పథకంపై కొన్ని వివరాలు తెలుసుకుందాం. భారతీయ విమానాశ్రయాలలో ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి మరియు కాగితరహిత పేపర్లెస్ అనుభవాన్ని అందించడానికి భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫేషియల్ రికగ్నిషన్ ఆధారిత ఉచిత సేవ ఈ డిజీ.

యాత్ర. మన ముఖాన్నే గుర్తింపు కార్డుగా ఉపయోగించే ఈ వ్యవస్థ వల్ల క్యూలలో వేచి ఉండే సమయం ప్రయాణికులకు ఆదా చేసుకోవడమే కాకుండా డిజియాత్ర కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గేట్ల వద్ద సెక్యూరిటీ చెక్ బోర్డింగ్లను సులభంగా పూర్తి చేసుకోవచ్చు. ఈ కాంటాక్ట్లెస్ మరియు సురక్షితమైన ప్రక్రియ ద్వారా ప్రయాణికులు బోర్డింగ్ పాస్లు, ఐడి కార్డులు పదే పదే చూపించాల్సిన అవసరము ఉండదు. మరిన్ని వివరాలను సంబంధిత ప్రభుత్వ వెబ్సైట్లలో పొందగలరు.

ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఇది 100.1 ఎఫ్ఎం గోల్డ్లో మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో ప్రఖ్యాత నాటక కళాకారులు, నటులు, దర్శకులు శ్రీ గిరీష్ కర్నాడ్ గారిపై కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి ఈ మల్లెపూదండ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. దేశంలో సీఎన్జీ గ్యాస్ కొరత ఏమీ లేదని కేంద్ర పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాలు

0: దేశాల్లో పర్యటిస్తారు. ఫిలిప్పీన్స్ లో సంభవించిన తీవ్ర భూకంపంలో 37 మంది మరణించగా దాదాపు 500 మంది గాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. 2014 మే 26 మోదీ తొలిసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1952 మే 13 దేశ తొలి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1964 మే 27 వరకు సేవలందించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును ప్రధానమంత్రి మోదీ అధిగమించారు. ప్రధానమంత్రిగా పండిట్ నెహ్రూ పదవీకాలం 4398 రోజులు కాగా, 2014 మే 26 నుండి నేటి వరకు ప్రధానమంత్రి మోదీ నిరంతర పదవీకాలం 4399 రోజులకు చేరింది. దీంతో భారతదేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా మోదీ నిలిచారు. నరేంద్ర మోదీ దేశంలోనే అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా నిలిచినందుకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ చారిత్రాత్మక మైలురాయి అనేది కేవలం అధికారంలో ఉన్న సమయాన్ని సూచించేది మాత్రమే కాదని, దేశాభివృద్ది ప్రయాణంలో ఒక విప్లవాత్మక యుగానికి ప్రతిబింబమని పేర్కొన్నారు. భారతదేశంలో అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ నిలవడంపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ, ఈ మైలురాయి భారత ప్రజాస్వామ్య బలానికి, ప్రజల నమ్మకానికి ప్రతీక అని కొనియాడారు. దేశ ప్రగతి, సుపరిపాలన, వికసిత్ భారత్ సంకల్ప సాధన దిశగా మోదీ నాయకత్వం ఇలాగే ముందుకు సాగాలని లోక్సభ స్పీకర్ ఆకాంక్షించారు. నరేంద్ర మోదీ భారతదేశంలో అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా నిలిచినందుకు అమిత్ షా, డాక్టర్ ఎస్ జయశంకర్, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్ చౌహాన్తో సహా పలువురు కేంద్ర మంత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి మోదీ ఈ 12 పాలన దేశ గౌరవాన్ని పెంచడం, సాంస్కృతిక పునరుజ్జీవం, దాస్య మనస్తత్వం నుండి దేశాన్ని విముక్తి చేయడం కోసం సాగిందని అమిత్ షా అన్నారు. మోదీ నాయకత్వం, దార్శనికత, జాతీయ అభివృద్ది పట్ల ఆయనకున్న నిబద్దతపై దేశ ప్రజల నమ్మకానికి, విశ్వాసానికి ఈ ఘనత ప్రతిరూపమని డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. గడిచిన 12 ప్రధానమంత్రి మోదీ నాయకత్వం భారతదేశ అభివృద్ది పదాన్ని మార్చివేసే విప్లవాత్మక సంస్కరణలను తీసుకొచ్చిందని గోయల్ అన్నారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ కాలంలో సాహసోపేతమైన సంస్కరణలు అందించిందని, పలు కార్యక్రమాలను అమలు చేసిందని సీతారామన్ పేర్కొన్నారు. 4399 రోజుల ఈ ప్రయాణం ఒక సాధికార, సంపన్న, అభివృద్ది చెందిన, స్వయం సమృద్ద భారతదేశ నిర్మాణంలో ఒక సువర్ణ అధ్యాయమని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి, పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ కూడా ప్రధానమంత్రి మోదీకి అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా అవతరించిన సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నబిన్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా, ఢిల్లీ మంత్రులు ఈరోజు న్యూఢిల్లీలోని ఒక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో నితిన్ నబిన్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోదీ నాయకత్వం దేశవ్యాప్తంగా సరికొత్త చరిత్రను సృష్టించిందని పేర్కొన్నారు. ఈ అద్భుతమైన నాయకత్వంలోనే 25 కోట్ల కుటుంబాలు పేదరికం నుండి విముక్తి పొందాయని ఆయన చెప్పారు.
1: పిచ్చే 12 సాలో జో ఉన్నోనే కై కీర్తిమాన్ బనాయే వే సబ్సే బడా విషయ్ ఆజ్ హమారా గరీబ్ హమారా పరివార్ కే ముఖ్య ధారా కే సాథ్ జోడ్ కర్ కామ్ కర్ రహా హై, దేశ్ కే వికాస్ మే కామ్ కర్ రహా హై. ఆజ్ హమారా యువా పూరీ తరహ్ సే ఉత్సాహ్ కే వాతావరణ మే, మై మాన్తా హూ కి 2013-14 కా జో సమయ థా ఏక్ నిరాశా కా వాతావరణ మే జో హమారా యువా థా, ఆజ్ హమారా యువా అప్నే ఆప్ కో ఉత్సాహ్ ఔర్ ఉమీద్ ఔర్ ఆకాంక్షాఓ కే సాథ్ మోదీ కే సాథ్ చల్నే కో తయార్.
0: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోదీ తన జీవితాన్ని ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశ సేవకే అంకితం చేశారని పేర్కొన్నారు.
2: మోదీ జీనే లగాతార్ దేశ సేవా మే అప్నా జీవన్ అర్పిత్ కియా, దేశ సేవా మే జినోనే ఏక్ దిన్ భీ బినా కోయి అవకాశ లియే దేశ కా మాన్ సమ్మాన్ ఔర్ స్వాభిమాన్ బఢానే కా కామ్ కియా ఔర్ ఉన్కా జో యోగ్దాన్

0: विकसित भारत के लिए है। देश का हर नागरिक आज दिल की गहराई से उसके लिए धन्यवाद करना चाहता हूँ।
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో సీఎన్జీ కొరతేదీ లేదని కేంద్ర పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. ఇళ్లకు పైప్డ్ న్యాచురల్ గ్యాస్ సరఫరాను ప్రభుత్వం విస్తరిస్తోందని, ఎల్పీజీ కనెక్షన్లను పీఎన్జీ కనెక్షన్లుగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను ఆసరాగా చేసుకుని కొందరు కృత్రిమ కొరతను సృష్టిస్తూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ లాభపడాలని చూస్తున్నారని పేర్కొన్నారు. అటువంటి చర్యలకు పాల్పడే వారిపై ప్రభుత్వం తక్షణ కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి చెప్పారు.
2: గ్లోబల్ సిచ్యువేషన్ కా ఫాయిదా ఉఠాకే కుష్ లోగోనే ఆర్టిఫిషియల్ షార్టేజెస్ కర్నే కి కోషిష్ కీ హై, ఎక్దమ్ హమ్నే ఉస్ పే క్రాక్ డౌన్ కర్ దియా. కోయి కమీ నీ హై, నా సీఎన్జీ కి కమీ హై, నా పైప్ గ్యాస్ జో లోగో కే ఘరో మే జా రహే, ఇన్ఫాక్ట్ ఎల్పీజీ కే హమ్ కన్వర్ట్ కర్ రహే హై ఇంటూ పీఎన్జీ కనెక్షన్.
1: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. డాక్టర్ జయశంకర్ బల్గేరియా పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రితో చర్చలు జరుపుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. తరువాత ఫిన్లాండ్ పర్యటనలో భాగంగా అక్కడ జరిగే 14వ కుల్తారంత టాక్స్ సదస్సులో డాక్టర్ జయశంకర్ పాల్గొంటారు. ఈ ఏడాది సదస్సును పరివర్తనలో ప్రపంచ, ప్రాంతీయ, స్థానిక దృక్పథాలు అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ పర్యటనలో మంత్రి ఫిన్లాండ్ విదేశాంగ మంత్రితో కూడా సమావేశం నిర్వహిస్తారు. గ్రామీణాభివృద్దిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం 1.25 లక్షల కోట్ల రూపాయల భారీ ఉద్దీపనను ప్రకటించింది. ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 30,000 కోట్ల రూపాయలు కేటాయించిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. దీనికి అదనంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 95,692 కోట్ల రూపాయల మధ్యంతర కేటాయింపులను విడుదల చేసినట్టు ఆయన చెప్పారు. ఫిలిప్పీన్స్లో 7.8 తీవ్రతతో భూకంపం వల్ల 37 మంది మరణించగా దాదాపు 500 మంది గాయపడ్డారు. 32,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. శిథిలాల కింద ఎవరూ చిక్కుకోకుండా చూడ్డానికి రక్షణ సిబ్బంది నిన్న దక్షిణ ఫిలిప్పీన్స్ వ్యాప్తంగా కూలిపోయిన, తీవ్రంగా దెబ్బతిన్న భవనాల్లో గాలింపు చర్యలు చేపట్టింది. గడిచిన కొన్ని దశాబ్దాల్లో ఆ దేశంలో వచ్చిన అత్యంత తీవ్రమైన భూకంపాల్లో ఇదొకటి. కాగా ప్రాణాలతో ఉన్న వారిని గుర్తించేందుకు, ప్రాణ నష్టాన్ని అంచనా వేసేందుకు గాలింపు బృందాలు తనిఖీలు జరుపుతున్నాయి. ఈ భూకంప కేంద్రం మిండనావో తీవ్రానికి సమీపంలో ఉంది. సముద్రంలో గరిష్టంగా 1.4 మీటర్ల ఎత్తున అలలు ఎగిసి పడుతుండటంతో సునామీ వస్తుందనే భయంతో వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి పరుగులు తీశారు. ప్రముఖ సినీ దర్శకుడు భారతీ రాజా ఈరోజు చెన్నైలో మరణించారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. భారతీ రాజా దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా వెండి తెరకు, గ్రామీణ ముగ్ధత్వానికి సహజమైన అందాలను పరిచయం చేసిన దర్శకుడుగా సుపరిచితులు. సినిమా పరిశ్రమలో ఒక నూతన ధోరణిని సృష్టించిన ఆయన పరిశ్రమలోనే ఒక అగ్రగామి వ్యక్తిగా నిలిచారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. దేశంలో సీఎన్జీ గ్యాస్ కొరతేదీ లేదని కేంద్ర పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ఫిలిప్పీన్స్లో సంభవించిన తీవ్ర భూకంపంలో 37 మంది మరణించగా దాదాపు 500 మంది గాయపడ్డారు.
3: செய்திகள் வாசிப்பவர் வடிவழகி கபிலன். தலைப்புச் செய்திகள். இந்தியாவில் மிக நீண்ட காலம் பிரதமராக பதவி வகித்து சாதனை படைத்துள்ள திரு நரேந்திர மோடிக்கு குடியரசுத் தலைவர், குடியரசு துணைத் தலைவர் உள்ளிட்ட தலைவர்கள் வாழ்த்து தெரிவித்துள்ளனர். நாட்டில் இயற்கை எரிவாயு பற்றாக்குறை இல்லை என்று பெட்ரோலியத்துறை அமைச்சர் திரு ஹர்தீப் சிங் புரி கூறியுள்ளார். பிரபல திரைப்பட இயக்குநர் பாரதி ராஜா உடல்நலக் குறைவால் சென்னையில் இன்று காலமானார். அவருக்கு வயது 84. போர்ச்சுகல் உடனான நல்லுறவை மேம்படுத்த இந்தியா ஆவலுடன்

శారీరక ఆసనాలు, శ్వాస నియంత్రణ మరియు ధ్యానం వీటన్నిటినీ ఏకం చేసే ఓ సంపూర్ణ సాధనే యోగా. మరి మన యోగాభ్యాసం శీర్షికన ఈరోజు మనం సుప్తభేకాసన, దీనిపై కొన్ని వివరాలు తెలుసుకుందాం. దీన్నే యోగాలో ఫ్రాగ్ పోజ్ అని కూడా చెప్పబడుతుంది. ఇది పడుకుని చేసే అధునాతన వెనుకకు వంగి చేసే ఆసనం. దీన్నే బ్యాక్ బెండ్ పోజ్ అని కూడా అంటారు. సుప్త అంటే వెల్లకిల్లా పడుకునే స్థితి అని అర్థం అన్నమాట. ఈ ఆసనం వల్ల రక్త ప్రసరణ పెల్విక్ మరియు పొత్తికడుపు ప్రాంతాలకి బాగా అందుతుంది. తొడలు, చీలమండల కండరాలను సాగదీసి వెన్నెముకను దృఢపరుస్తుంది. పొట్టలోని అవయవాలను ఉత్తేజపరిచి జీర్ణ ప్రక్రియని మెరుగుపరుస్తుంది.

కానీ జాగ్రత్త సుమా, ఈ ఆసనం నిపుణుల పర్యవేక్షణ లేకుండా అస్సలు ప్రయత్నించకూడదు కూడా. కాబట్టి నిపుణుల పర్యవేక్షణలో బాగా సాధన చేసి ప్రయోజనాలను పొందుదాం. యోగా సాధనతో ఆరోగ్యంగా ఆనందంగా ఉందాం.

ఇక మన మధుర సమయానికి వస్తే ఈరోజు బుధవారం అంటే అలనాటి ఓ మేటి కళాకారుని యొక్క జీవిత విశేషాలు చెప్పుకుంటాం కదా. మరి ఈరోజు ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నామంటే ఈనాటి మన కళాకారులు జ్ఞానపీఠాన్ని అధిష్ఠించిన ఓ సాహితీవేత్త.

జ్ఞానపీఠాన్ని అధిష్ఠించిన ఓ సాహితీవేత్త, ఓ బహుముఖ ప్రజ్ఞాశాలి, నటులు దర్శకులు ఆధునిక నాటకానికి భాష్యం చెప్పిన గొప్ప నాటక రచయిత. తన మాతృభాష అయిన కన్నడలో కళాపిపాసనతో రసోదృష్టితో చలనచిత్ర రంగం ఉండేంత వరకు నిలిచిపోయేలా ఎన్నో గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించిన, ఇక తనకంటూ ఓ వినూత్న విశిష్ట ప్రతిష్టని మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కూడా సంపాదించుకున్న గిరీష్ కార్నాడ్ గారి జీవిత విశేషాలు చెప్పుకుంటూ, వారు నటించిన చిత్రాల్లోండి మంచి మంచి పాటలు వింటూ మన మధుర సమయాన్ని మధురాతి మధురంగా గడిపేద్దాం. ప్రస్తుతం మహారాష్ట్ర రాష్ట్రంలో మథేరన్ గ్రామంలో 1938 జన్మించారు వీరు. ఆయన ప్రాథమిక విద్య మరాఠీ భాషలోనే జరిగిందట. ఆ తరువాత వృత్తిరీత్యా వైద్యులైన వారి నాన్నగారికి సిర్సి అనే ప్రాంతానికి బదిలీ అయ్యింది. ఈ ప్రాంతం ఉత్తర కర్ణాటక రాష్ట్రానికి చెందినదిగా, ఇక్కడికి వచ్చాక కన్నడ భాషకి నాటక మండళ్ళకి వారు చాలా దగ్గరయ్యారు. మరి ఆ తరువాత ఏం జరిగిందో చెప్పుకునే ముందుగా, వారు ఓ నాట్యాచార్యులుగా మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకి పరిచయమైన ఆనంద భైరవి ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం, స్వర రచన రమేష్ నాయుడు. ఇప్పుడు విందామా?

శుభము శుభము సాహిత్య పరులకు శుభము శుభము సంగీత విదులకు శుభము శుభము నాట్యానుమారులకు శుభము శుభము.

ఈ విధంగా సిర్సి గ్రామంలో చదువుకుంటున్న మని గిరీష్ కర్నాడ్ గారికి ఆ రోజుల్లో వారి గ్రామంలో ప్రదర్శించబడే యక్షగానాలపై ఎనలేని అభిమానం ఏర్పడిందట. యక్షగానం అంటే ఓ సంప్రదాయ భారతీయ నృత్య నాటకం. ఈ కళ తుళునాడు అంటే దక్షిణ కర్ణాటకలో ఉండే ఉడుపి గాసర్గోడ్ జిల్లాలు మరియు ఉత్తర కర్ణాటకలో షిమోగా చిక్కమగళూరు ఈ ప్రాంతాలని తుళునాడు అంటారు. ఈ తుళునాడులో చాలా విరివిగా ప్రదర్శించబడే కళ యక్షగానం. యక్షగానంలో భారత రామాయణ భాగవతాల్లో కథలను తీసుకుని నృత్య రూపకాలుగా ప్రదర్శిస్తారన్నమాట. ఇవంటే మన గిరీష్ కర్నాడ్ గారికి అమితమైన అభిమానం ఏర్పడింది. బహుశా ఆ చిన్ననాటి ఇష్టం అభినయం ఆయనతో పాటు ఎదుగుతూ ఎంత బలమైన ప్యాషన్ అభిరుచిగా మారాయంటే ఆయన ఆర్టిస్టిక్ లైఫ్ కళా జీవితానికి ఇవే మూలం అయ్యాయి అని చెప్పుకోవచ్చు. వివరంగా చెప్పుకునే ముందుగా మెరుపు కళలు ఈ చిత్రం నుండి అనురాధ శ్రీరామ్ గానం చేసిన ఈ వేటూరి కలం స్వరం యార్ రహమాన్.

14 ఏళ్ల వయసులో మళ్ళీ తండ్రి గారికి ధార్వాడ్ వృత్తిరీత్యా బదిలీ అవ్వగా ఇక మిగిలిన వారి విద్యాభ్యాసం అక్కడే కొనసాగింది. ఓ సాహితీవేత్తగా, నాటక రచయితగా, నటుడిగా, దర్శకునిగా అతని వృత్తిని తీర్చిదిద్దడంలో ఈ ధార్వాడ్ నగరానిది ఒక కీలక పాత్ర అని చెప్పాలి. ధార్వాడ్లో కళాశాల ప్రిన్సిపాల్ సాహిత్య దిగ్గజం శ్రీ వికే గోకట్, వీరు కూడా ఓ జ్ఞానపీఠ పురస్కార గ్రహీతే. మరియు కవి దారా బేంద్రేతో వీరి సాహితీ పరిచయాలు వీరిపై ఎంతో సకారాత్మక ప్రభావాన్ని చూపాయి. వారి మార్గదర్శకత్వంలో నాటకాలు రాయడం, నటించడం, దర్శకత్వం వహించడం ప్రారంభించేలా ఇక్కడే అంకురార్పణ జరిగిందనే చెప్పవచ్చు. చిన్నతనంలో కొన్ని కళలపై ఏర్పడ్డ ప్రత్యేకమైన అభిరుచులు ఒక్కోసారి జీవితాన్ని అనూహ్యమైన విధంగా తీసుకెళ్తాయి. గిరీష్ కర్నాడ్ గారి విద్యాభ్యాసం చూస్తే కర్ణాటక ధార్వాడ్ విశ్వవిద్యాలయం నుండి మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అంటే గణితం గణాంకాలలో పట్టభద్రులై ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళి సహకార వేతనం అంటే స్కాలర్షిప్

పొంది ఫిలాసఫీ, తత్వశాస్త్రం, పాలిటిక్స్, రాజకీయం, ఎకనామిక్స్, ఆర్థిక శాస్త్రంలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అంటే ఎంఏ పట్టా పొందారు. అంతేకాక ఆక్స్ఫర్డ్ యూనియన్ అధ్యక్షులుగా 1962 నుండి 63 వరకు కూడా పనిచేశారు. ఈ చదివిన చదువులకి మనకి తెలిసిన కళాకారులైన గిరీష్ కర్నాడ్ గారికి ఏదైనా సంబంధం ఉందా అనిపిస్తుంది కదా. అంటే కొందరు ఏం చేసినా మనసు పెట్టి చేస్తారేమో, ఇంకా చెప్పాలంటే ఎప్పుడు ఏం చేస్తే అక్కడ మనసు పెట్టేస్తారేమో పాపం. అందుకే వాళ్ళు ఏం చేసినా రాణిస్తుంది, కళకడుతుంది. మరి మన గిరీష్ కర్నాడ్ గారి కళ ఎక్కడికి ఆయనని తీసుకువెళ్ళింది తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా వారు అద్భుత నటనతో నాట్యాచార్యులుగా నటించిన మరో గొప్ప చిత్రం సంకీర్తన. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం గానం చేసిన ఈ డాక్టర్ సి నారాయణరెడ్డి కలం, ఇళయరాజా స్వరం ఇప్పుడు విందామా.

1963లో తన 25వ ఏట ఆక్స్ఫర్డ్ నుంచి భారతదేశానికి తిరిగి వచ్చి మద్రాసు నగరంలో ఉన్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్లో రచయితగా 7 ఏళ్ళు పనిచేశారు. కానీ మనసైతే ఉంది కదా, మన మాటేం వినదు కదా అన్నట్లు మద్రాసు నగరంలో మళ్ళీ నాటక మండళ్లతో పరిచయాలు, మళ్ళీ నాటకం దగ్గరికే వచ్చి చేరారు. అది పతాక స్థాయికి ఎప్పుడు చేరిందంటే ది మద్రాస్ ప్లేయర్స్ అనే ఆంగ్ల భాషా నాటక మండలితో వారికి ఎంతో అభినాభావ సంబంధం ఏర్పడింది. ఈ సంస్థ మద్రాసు నగరంలో అతి ప్రాచీన నాటక ప్రదర్శన సంస్థ. అభిరుచి, ప్యాషన్ అనే ఈ రుచి పట్టేసుకుందనుకోండి, ఇక ఏ రుచులు అంత రుచించవేమో. సరిగ్గా మనవాడికి అదే జరిగింది. నాటక రుచి ఆవహించింది సరికదా, ఇక ఉద్యోగానికి కూడా స్వస్తి చెప్పి పూర్తి స్థాయిలో నాటక రచయితగా, నటునిగా తన ప్రస్థానానికి శ్రీకారం చుట్టారన్నమాట. అయితే ఆ తరువాత ఏం జరిగింది చెప్తా చెప్తా తినబోతూ మీకు రుచి ఎందుకు. కానీ ముందుగా వారు నటించిన మరో అద్భుత చిత్రం గుణ. ఈ చిత్రం నుండి వెన్నెల కంటి కాలం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గళంలో, స్వరం ఇళయరాజా. ఇప్పుడు విందామా?

ఏదో నాటకం అనే ప్రక్రియ నచ్చింది, లేకపోతే నాటకంలో పాత్రలు వేయడం బాగుందనో, ఏదో లేకపోతే నాకు నచ్చిన పని చెయ్యాలి అనుకున్నాను కాబట్టి ఇదే చేస్తానని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్లో ఉద్యోగం కూడా వదిలేసి వెళ్ళిపోతాను అని తీసుకున్న నిర్ణయం కాదిది. కళ పట్ల ఉన్న ఆరాధన, కళనే ఉపాసించాలన్న తీవ్రమైన కోరికతో వేసిన అడుగులవి. మరాఠీ, కన్నడ, ఆంగ్ల, హిందీ నాలుగు భాషలలో దిట్ట. ఇవే కాక తెలుగు, తమిళ్, మలయాళంలో అనర్గళంగా మాట్లాడగలరు. కానీ కన్నడం ఆయన మనసు భాష, అందుకే ఆయన నాటక రచన కన్నడంలోనే ఎక్కువ కొనసాగింది. వాటికి ఆంగ్లానువాదం కూడా ఆయనే రాసుకునేవారు. అయితే ఆయన కన్నడ సాహిత్యంలో ప్రవేశించిన సమయంలో కన్నడ సాహిత్యంపై, కన్నడ భాషపై పాశ్చాత్య ప్రభావం చాలా ఎక్కువగా ఉండే రోజులట అవి. ఓ రచయిత తన మన్నుని మననం చేయించని సాహిత్యం వల్ల నా చుట్టూ ఉన్న సమాజానికి ఏమిటి ఉపయోగం అని ఆలోచించే వ్యక్తి గిరీష్ కర్నాడ్. అంతేకాక తన చిన్నతనంలో డాక్టర్ సి రాజగోపాలాచారి గారి మహాభారతం చదివి ఆయన చాలా ప్రభావితులయ్యారు. ఈ అనుభవాలతోనే 23 ఏళ్ల వయసులోనే యయాతి ఆయన నాటకం మొట్టమొదటిది ప్రచురితమయ్యింది. ఇది మహాభారత కథ, పాండవుల పూర్వపు రాజు యయాతి మహారాజు కథ. తన యవ్వనాన్ని తన కోసం త్యాగం చేయమని తన కుమారులనే అడిగే ఈ కథ ద్వారా, మహాభారతంలోని పాత్రల ద్వారా సామాన్య మానవుడి జీవితంపై కొన్ని వ్యంగ్యాస్త్రాల్ని సంధించే ప్రయత్నమే ఈ యయాతి. సభాషని ప్రేక్షకుల చేత కరతాళ ధ్వనులు కొట్టించుకోవడమే కాక ఎన్నో ఇతర భారతీయ భాషలలోకి అనువాదం చేయబడి ప్రదర్శించబడినది కూడా. మరిన్ని విశేషాలు చెప్పుకునే ముందు కార్యక్రమంలో ఇప్పుడు గిరీష్ కర్నాడ్ గారు నటించిన మరో చిత్రం ప్రేమికుడు. కాకర్ల సత్యనారాయణగా ఆయన పాత్ర ఇప్పటికీ అందరికీ గుర్తున్నదే. మరి ఈ చిత్రం నుండి ఉన్నికృష్ణన్ గళం నుండి జాలువారిన రాజశ్రీ కలం, యార్ రెహమాన్ స్వరం, ప్రేమికుడు చిత్రం నుండి ఇప్పుడు విందామా?

ఆకాశవాణి చెన్నై కేంద్రం నిలయంలో సమయం 3:31 దాటి 29 సెకండ్లు. 100.1 ఎఫ్ఎం గోల్డ్లో మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో నాటక రచయిత నటులు గిరీష్ కర్నాడ్ గారిపై కార్యక్రమం కొనసాగుతోంది.

శ్రోతలకు ముఖ్య గమనిక, మన దేశ ప్రజల సంక్షేమం కోసం ఎన్నో వినూత్న పథకాలను ప్రవేశపెట్టింది మన భారత ప్రభుత్వం. అందులో భాగంగా ఈరోజు మనం విజ్ఞాన్ ధార ఈ పథకంపై కొన్ని వివరాలు తెలుసుకుందాం. సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ అంటే శాస్త్ర సాంకేతిక విభాగాలలో ప్రపంచంతో పోటీ పడే విధంగా ఈ పథకం రూపొందించబడింది. దేశంలో సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ ఈకోసిస్టమ్ అంటే ఓ ఆవిష్కరణ పర్యావరణ సంస్థని బలోపేతం చేసే దిశగా సైన్స్ అండ్ టెక్నాలజీ సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు పరిశోధన, రీసెర్చ్, ఆవిష్కరణలు మరియు సాంకేతిక అభివృద్ధిని ప్రోత్సహించడం విజ్ఞాన్ ధార పథకం యొక్క లక్ష్యం. మరిన్ని వివరాలను సంబంధిత ప్రభుత్వ వెబ్సైట్లలో

కార్యక్రమానికి పునఃస్వాగతం. నాటకం ఓ అద్భుత కళ. సాహిత్యాంతం నాటకం ధ్రువం అనేది శాస్త్రవాక్యం అయితే, ప్రేక్షకుడిని ఎంతసేపైనా కట్టిపడేసి వినోదమే కాక అటు విజ్ఞానం, ఓ సందేశాన్ని కూడా ఇచ్చే కళా ప్రదర్శన రూపకం ఆ రోజుల్లో నాటకం. అందుకే తన సాహితీ నైపుణ్యతను వినోదం కోసం ప్రదర్శించే నాటకాలుగా రాయక, మానసిక మరియు తాత్విక సంఘర్షణలతో చిక్కుకున్న పాత్రల ద్వారా సమకాలీన ఇతివృత్తాలను మరియు ఆధునిక మానవుని అస్తిత్వ సంక్షోభాన్ని పరిష్కరించడానికి చారిత్రక మరియు పౌరాణిక మూలాలను తీసుకుని ఓ కొత్త విధానాన్ని గిరీష్ కార్నాడ్ కనుగొన్నారు అనడం నిస్సందేహం. ఆయన నాటక ప్రస్థానం అంతా ఈ ధ్యేయంగానే సాగింది. అందుకే 1964లో అతని తదుపరి రచన తుగ్లక్ ఆశయపూరిత ఆదర్శవాదాలతో ప్రారంభమై నిరాశతో ముగిసిన ఓ రాజుకథ. ఈ నాటకం వచ్చాక 26 ఏళ్ల వయసున్న గిరీష్ కర్ణన్ను దేశం ఓ సృజనాత్మక ఆశాజనకుడైన నాటక రచయితగా చూసింది. 20 ఏళ్ల తర్వాత కూడా 1982లో లండన్లో ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వారు ప్రదర్శించారు ఈ నాటకాన్నంటే వారి కలం యొక్క బలం, వారి నాటకంలో విషయం, వారి దర్శకత్వ పటిమ ఎంతటివో తెలియవు మనకు. మరిన్ని విషయాలు చెప్పుకునే ముందుగా హరిహరన్ సాధనా సర్గం గానం చేసిన ఈ వేటూరి సాహిత్యం విందం. సంగీతం ఏఆర్ రెహమాన్.

ఈ విధంగా ఇంతింతై వటుడింతై అన్నట్టు గిరీష్ కార్నాడ్లో బహుముఖ ప్రజ్ఞాశాలి ఆవిష్కరించబడ్డారని చెప్పచ్చు. ఇంకా ఆ తరువాత అదే క్రమశిక్షణ, అవే విలువలతో ఆ కళాహృదయం కళోపాసనే ధ్యేయంగా తన ప్రజ్ఞని విస్తరించారని చెప్పాలి. 1970 ప్రఖ్యాత కన్నడ నవలా రచయిత నవల ఆధారంగా రూపొందించబడ్డ సంస్కార అనే కన్నడ చిత్రం ద్వారా నటుడిగా అక్కడ కూడా రచయితగా తెరంగ్రేటం చేశారు గిరీష్ కార్నాడ్. ఈ చిత్రం మొట్టమొదటి గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకుంది. ఇక మనందరికీ చాలా సుపరితమైన సుపరిచితమైన ఆర్కే నారాయణ్ పుస్తకాల ఆధారంగా రూపొందించబడిన మాల్గుడి కథలు 1986-87 ప్రాంతాల్లో వచ్చిన ఆనాటి దూరదర్శన్ ధారావాహిక. ఇంట్లో దూరదర్శిని లేనప్పుడు కూడా పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ చూసిన ఆదివారం రామాయణం, మాల్గుడి కథలు మర్చిపోగలమా? అందులో స్వామి తండ్రిగా నటించిన వ్యక్తే మన గిరీష్ కార్నాడ్. కార్యక్రమంలో ఇప్పుడు రాజహంస ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రా గానం చేసిన సామవేదం షణ్ముఖ శర్మ సాహిత్యం విందాం. సంగీతం MM కీరవాణి.

ఇప్పటి వరకు నాటకాల్లోనే వారి ప్రతిభ చూశాం. ఇక 1970వ సంవత్సరం నుండి కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఎన్నో చిత్రాల్లో ఎంతో కీలకమైన పాత్రల్లో నటించారు.

0: కన్నడ హిందీ భాషలలో సినిమాలకి దర్శకత్వం కూడా వహించారు. కేవలం 35 సంవత్సరాల వయసులో ఫిల్మ్స్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణేకి డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించి ఎంతో విలువలతో కూడిన సేవలు చేశారు. 1999-2001 ఈ సమయంలో అదే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్గా పనిచేశారు. కళ పట్ల ఆయనకున్న విలువలే ఆయనని కళారంగంలో ఎంతో ఉన్నత స్థానానికి తీసుకెళ్లాయి. చికాగో విశ్వవిద్యాలయానికి విజిటింగ్ ప్రొఫెసర్గా, సంగీత నాటక అకాడమీ చైర్మన్గా, లండన్లో నెహ్రూ సెంటర్కి డైరెక్టర్గా కూడా సేవలందించారు. ఎన్ని పదవులు ఆయనని అలంకరించినా, ఎన్నో చిత్రాలకు దర్శకత్వాన్ని ఎన్నో భాషల్లో అందించినా, తన తొలి ప్రేయసి అదే నాటకం ఆయన కళా భాగస్వామిగా ఆయనతో చివరిదాకా నడుస్తూనే ఉంది. నాటక రంగానికి ఆదరణ తగ్గుతోందని అభిప్రాయపడుతున్న రోజుల్లో కూడా ఆయన నాటక ప్రదర్శనలు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఏమిటి ఆయన నాటకాలకి అంత ఆదరణకి కారణం అంటే, చెప్పుకునే ముందుగా శంకర్ దాదా ఎంబీబీఎస్లో శంకర్ దాదా గారి నాన్నగారు గుర్తొచ్చారా మీకు? వారు కూడా గిరీష్ కర్నాడ్ గారే. ముందుగా ఆ పాట వినేద్దామా? మరి
1: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

ఏమైందన్నా? ఆ రోజు వరకు హాయిగా ఎలా పడితే అలా తిరుగుతూ గడిపేసేవాడిని. కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్.

0: ఏమైంది?
1: తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

ఆయన రచనలు భారతీయ సాహిత్యం మరియు చలనచిత్ర రంగంపై అంత ముద్ర వేయడానికి కారణం చరిత్ర మరియు సమకాలీన సామాజిక ఇతివృత్తాలను ఎంతో కళా నైపుణ్యంతో మేళవించి ఆ భావాన్ని నాటక కళ ద్వారా ప్రదర్శించడం వల్ల దేశమంతటా అవి విస్తృత గుర్తింపు పొందాయి. వారికే సొంతం అయిన ఇంకో అద్భుత గౌరవం, వారు మన పూర్వ ప్రియతమ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి పుస్తకం వింగ్స్ ఆఫ్ ఫైర్ ఆడియో పుస్తకంలో అబ్దుల్ కలాం గారికే వారు గాత్రదానం చేశారు. తన ఆలోచనాత్మకమైన నటనకు, సృజనాత్మక దృష్టికి ప్రశంసలు అందుకోవడమే కాక ఆధునిక భారతీయ నాటక రంగంలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తులలో ఒకరిగా నిలిచారు. తెలుగువారి మాతృభాష కాకపోయినా ఎన్నో ప్రతిష్టాత్మకమైన పాత్రల్ని మన తెలుగు చలనచిత్రాల్లో పోషించి మనకి సుపరిచితులైన వీరి సాహితీ కళా జీవితం గురించి తెలుసుకోవడం కూడా ఓ అద్భుతమైన అనుభూతే కదండి. కార్యక్రమంలో చివరిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గళం నుండి సంకీర్తన ఈ చిత్రం నుండి ఈ పాట విందామా?

ఇవండి మరి గిరీష్ కర్నడ్ గారి విశేషాలు మీకు నచ్చాయి కదూ. రేపు ఉదయం 11:30 ఇదే 100.1 ఎఫ్ఎం గోల్డ్లో మలెపూదండ కార్యక్రమంలో శ్రీమతి వి జయలక్ష్మి గారి ధూర్జటి కాళహస్తీశ్వర మహత్యం తిన్ననుని సాయుధ్యం ఈ అంశంపై ప్రసంగం ప్రసారమవుతుంది. మరి ఈనాటి ఈ మధురం మధురం ఈ సమయం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.